భజను తదిమి తదిమి తగదిద్దాం తగదాం తగదాం తత్తరిత్త జను తగదరిత్త జను తత్తధిం తగదధిం తజం తజం తద్ధిక్రగదా తగదిమి తత్తత్తధింత తత్తధింత తగజనుత తత్తజం ది తత్తజం తద్ధి తత్తజం తజం తజం త